శుభోదయ ప్రీతి స్నేహితురే, నమస్కార్ నమస్కార్ నమస్కార్. కేళ్తా ఇదిరా వేణు ధ్వని 90.4 FM KLE కనసు మల్కావ్య మొట్టమొదల రేడియో కేంద్రాన్ని ముందుకి నాను మంజునాథ్ పై బందిదే శుభ మంగళవారద స్పెషల్ కార్యక్రమ. మొదలనే గీతే ఆల్రెడీ ప్రసారవాయ్తు, విచ్ వాజ్ వన్ హళే గీతె ఉత్తర ధ్రువదం. కార్యక్రమదల్లి ముందే హోగుణ బర్తా ఇదే ఒందు సుమధురవాద హస గీతె. ముందుకి నావు శుభ శనివారద స్పెషల్ కార్యక్రమ. ವರ್ಷದ ಏಳನೇ ತಿಂಗಳು, ತಿಂಗಳಿನ 28ನೇ ದಿನ, ಶುಭ ಮಂಗಳವಾರ ಸ್ಪೆಷಲ್ ಇದು. ನಿಮ್ಮೊಂದಿಗೆ ನಾವು ಹಳೆ ಹೊಸ ಕಾಂಬಿನೇಷನ್ ಸ್ಪೆಷಲ್ ಕಾರ್ಯಕ್ರಮ. ಕಾರ್ಯಕ್ರಮದ ವಿಶೇಷತೆ, ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಒಂದು ಹಳೆ ಒಂದು ಹೊಸ, ಒಂದು ಹಳೆ ಒಂದು ಹೊಸ ಗೀತೆಗಳು ಬರುತ್ತೆ. ಅದನ್ನ ನೀವು ಕೇಳಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಂದಿನ ಹೊಸ ಗೀತೆ ಬರ್ತಾ ಇದೆ, ಕ್ರಾಂತಿ ಚಿತ್ರದ್ದು ಬೊಂಬೆ ಬೊಂಬೆ. ಕೇಳಿ ಮಜಾ ಮಾಡಿ.